0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ అప్ లో వెజబెనా
2: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వచ్చి వెన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ అప్ తమై
3: అసీమాంతిక అవకాశేక అపూర్వత్వ అత్యదిన్న శ్రీలంకావే అనర్గతమ నిమావే విశాలతమ ప్రమాణే పోసిలిన్ టైల్ ఎకతువ మెజెస్టికా లంకా టైల్స్